0: రంగనాథుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నై పిళ్ళై రచన రూపక తాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నై పిళ్ళై రంగనాథుడే ఇన్ రాగ్ సౌరాష్ట్ర సెట్ టు రూపక తాళం.

0: ఇప్పుడు వినండి రాకా శశివదన టకారాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ టక్కా రాకా శశివదన సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గారకచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగం పై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ శివ శివన రాధా, పంతువరాళి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri Modali Murali Krishna. He is accompanied on violin by Shri K. Subramaniam and on mridangam by Shri K. P. Srinivasan. Continuing the concert, you will now listen to Shiva Shiva Shiva Yanarada, a composition of Saint Tyagaraja in Rag Pantuvarali, set to Adidal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి స్మరవారం వారం తిలంగ్ రాగంలో సదా బ్రహ్మేంద్ర రచన ఆదితాళం.
1: శ్రీ మురళీకృష్ణ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్మరవారం వారం ఇన్ రాగ్ తిలంగ్ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్రకరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri Modali Murali Krishna. He was accompanied on violin by Shri K. Subramaniam and on Murdangam by Shri K. P. Srinivasan. This program was contributed by
0: Akashvani
1: Kadapa for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal recital by Sri Balijepalli Ramakrishna Sastri, supported on violin by Sri Ampolu Murali Krishna, and on Rudangam by Sri BVS Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ, వయోలిన్ శ్రీ బివిఎస్ ప్రసాద్, మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు అముత్తుస్వామి దీక్షితులు కంపోజిషన్ శ్రీ భార్గవి ఇన్ రాగ్ మంగళ కైకేసి సెట్ టు మిశ్రీ చాపుదా.
2: కార్యక్రమంలో ముందుగా శ్రీ భార్గవి మంగళ కైసికి రాగం మిశ్రీ చాపుతాళంలో ముత్తుస్వామి దీక్షితుల రచన వింటారు.

0: Now listen to a Thyagaraj Swami Kirtana. Vinanase goni unnanura. Indra Pratapavarali set to Adithal.
1: కార్యక్రమంలో ఇప్పుడు విననాస గొనియున్నానురా ప్రతాపవరాళి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed vocal recital by Sri Balijepalli Ramakrishna Sastri, supported on violin by Sri Ampola Murali Krishna and on mrudangam by Sri BVS Prasad. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గానం విన్నారు. వాది సహకారం శ్రీ అంపోల మురళీకృష్ణ, వయోలిన్ శ్రీ బివిఎస్ ప్రసాద్, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందిన ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఊత్తుకాడు వెంకట కవి రచనలు వింటారు. గానం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి. నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
4: లిసన్ టు కాంపోజిషన్స్ ఆఫ్ ఊత్తుక వెంకట కవి రెండర్డ్ బై కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ అండ్ శ్రీ డి శేషాచారి, కండక్టెడ్ బై శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
3: కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ విఘ్నరాజం భజే గంభీర నాటరాగం ఖండచాపు తాళం.
4: The rendition begins with the composition.

0: ఇప్పుడు వినండి స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మోహనరాగం ఆదితాళం త్రిశ్రణడ
1: యు విల్ నౌ లిసన్ టు స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇన్ రాగ్ మోహన సెట్ టు ఆదాల్ త్రిశ్రణడ

0: ఇప్పుడు వినండి మధుర మధుర వేణు గీత మోహ అఠణ రాగం ఆదితాళం.
1: లిసన్ టు మధుర మధుర వేణు గీత మోహ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అఠణ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి నతవర తరుణి సహవాస విలాస కన్నడ గౌళ రాగం ఆదితాళం త్రిశ్ర నడ.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రా కన్నడ గౌళ. నతవర తరుణి సహవాస విలాస సెట్ టు ఆదితాళ్ త్రిశ్ర నడ.

0: ఇప్పుడు రాగమాలికలో మాధవ పంచకం ఆదితాళం.
1: లిసన్ టు మాధవ పంచకం ఇన్ రాగమాలిక సెట్ టు ఆదితాళ్.

0: उपसे तुहु आर्ता स्वदद्वसन भूषण के बंध।
1: कर्नाटक शास्त्रीय संगीत कार्यक्रमंलो श्री ఊత్తుకాడు వెంకటకవి రచనలు విన్నారు గం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి, నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
2: యు ఆర్ లిస్నింగ్ టు కాంపోజిషన్స్ ఆఫ్ ఊత్తుకాడు వెంకటకవి రెండర్డ్ బై కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ అండ్ శ్రీ డి శేషాచారి, కండక్టెడ్ బై శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ వసుంధరాదేవి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి మాధవ్, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
2: యు నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎస్ వసుంధరాదేవి. షీ ఇస్ అకంపనీడ్ ఆన్ వైలిన్ బై శ్రీ ఎన్సి మాధవ్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
1: ఇప్పుడు వినండి కాంభోజి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన లంబోదర మవలంబే రూపక తాళం.
2: లిసన్ టు లంబోదర మవలంబే, a composition of Mysore Vasudevachar in rag Kambhoji set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరగా వినండి అన్నమాచార్య కీర్తన కొనరో కొనరో మీరు మోహన రాగం మిశ్ర చాపు తాళం
1: శ్రీమతి వసుంధరా దేవి కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మోహన కొనరో కొనరో మీరు సెట్ టు మిశ్ర చాపుతాళం।

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ వసుంధరాదేవి గమ్మిన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి మాధవ్, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
1: You are listening to a Carnatic classical vocal recital by Shrimati S. Vasundhara Devi. She was accompanied on violin by Shri N.C. Madhav and on mridangam by Shri Mullapudi Sri Ramamurthy.
2: Ee karyakramam

0: భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమన్న.
1: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.